దశ స్వర్ణ పదకాన్ని, పంచరజత పదకాన్ని, చత్వారి కాంస్య పదకాన్ని చ సమేత్య నవదశ పదకాన్ని విజితాన్ని. పదక తాలికాయాం భారతేన ద్వితీయం స్థానం ప్రాప్తం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ద్వావిశతిః తమాయాం ఏసియా మహాద్వీపీయాయాం అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఇతి స్పర్ధామాలికాయాం దశ స్వర్ణ పదకాన్ని సమేత్య నవదశ పదకాన్ని ప్రాప్తవద్భ్యః భారతీయ దళేభ్యః వర్ధాపనాన్ని ప్రదత్తాని. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ ఇమే యువానః భారతస్య కీర్తిం విశ్వస్థరే ప్రాపయితుం నిరంతరం ప్రయత్నం కుర్వంతి. ఏతేషాం ఉజ్వల భవిష్యాయ ప్రధానమంత్రిణా శుభకామనాః ప్రదత్తాః. ఇతి వార్తాః.

0: భ్రమ అష్ట
1: అక్క మేడమ్ను అడ్డిలా ఎట్లగూ నాకు ఇంగ్లీష్ కరగతా మాడుకుండ్ర నోడు.
2: ಹ್ಞೂ ಮೇಡಮ್, ನಮಗ್ ಇಂಗ್ಲಿಷ್ ಕಲಿಸಿದ್ರು ಇಲ್ಲ ಅವರ ಕಮಲಾಬಾಯಿ ಕಂಗ್ಲೀಷ್ ಕಲಿತರು ಅಂತೂ
1: ಕಮಲಾಬಾಯಿ ಕಂಗ್ಲೀಷ್ ಪುರಾಣಕ್ಕೆ.